0: కంచాను ఇన్ని హిడిని కనిపించదు ఇన్ని హిడిని కనిపించదు
1: మో రాజా హు చు తిని పని తిను రాని ఉనే చ ఏక హమ్రో చుట్టే కహాని బనౌ లా ప్రిన్సెస్ సామి కరి కరి విషయ దిని కసు తిమ్రు పారి
0: అప నచాఉ న పర పర చాని చాని వన్ మ్యాజిక్ ఔటా కిన హుచ పాని పాని పోయ చ థాంక్ కిత గచ అప సుస్ ని పోహో కి
1: మన్ మిల చాతి మల రోజ్ ని పోహో కి